పంగరున పేడ గవల సాంగ కితీ దాదా శిలగ అన్ తుజా రోజచా అనుభవ అసుని కితి కితి.